0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాభిషేకం అనే కార్యక్రమంలో స్వీకరించండి మా హృదయాంజలి. మన ఆర్ఎం 2 పైన ఇవాళ కార్యక్రమంలో నేను మీ కృతిక మీ సేవలో ఉంటాను. అయితే నేటి కార్యక్రమంలో మనం కొంతవరకు భక్తి పాటలను ప్రసారం చేస్తాము. ఎందుకంటే విశేషంగా శుక్రవారం నాడు ఇవాళ ఇంకా గత వారం నుంచి మనం శుభాడుగు వేసినాం శ్రావణ మాసం అంటే వివిధ పండగలు జరుపుకుంటాం. ఇదే శుభ సందర్భాన నేటి కార్యక్రమంలో మనం కొంతవరకు ఒక విశేషమైన పండగ గురించి మాట్లాడటాము. అయితే ఇంకా క్షణం వ్యర్థం చేయకుండా మొదలు పెట్టినాం నేటి కార్యక్రమం.

అవునండి భక్తులారా, నేను చెప్పిన ప్రకారంగా నేటి కార్యక్రమంలో మనం ఒక విశేషమైన పూజ విధి గురించి మాట్లాడటాము, అంటే వరలక్ష్మి పండగ గురించి మాట్లాడటాము. అసలు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వస్తుంది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే ముఖ్యమైన పండగ వరలక్ష్మి పండగ.

వరలక్ష్మి పండగ కోసం ఆవిడలు విశేషంగా కలశ స్థాపన చేస్తారు. అయితే రాగి లేదా ముంది చెంబును శుభ్రం చేసి పసుపు కుంకుమ అది బియ్యం లేదా కొబ్బరికాయ ఉపయోగిస్తారు. అమ్మవారి ప్రతిమను లేదా కలశాన్ని పసుపు కుంకుమ పూలు మరియు కొత్త వస్త్రాలతో సుందరంగా అలంకరిస్తారు.

మరియు ప్రసాదాలు సిద్ధం చేస్తారు. ఇవన్నీ చేసి భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తారు.

మొట్టమొదటిగా ఈ వరలక్ష్మి వ్రతం విఘ్నాలు తొలగి పోవడానికి ముందుగా పసుపుతో చేసిన వినాయకుడిని పూజిస్తారు, అయితే గణపతి పూజ చేస్తారు.

ఆ తర్వాత కలశ పూజతో మొదలవుతారు. వరలక్ష్మీ దేవిని కలశంలో లేదా ప్రతిమలో ఆవాహనం చేసి శోపచార పూజ చేస్తారు భక్తులు.

అయితే ఆ రోజు ఆవిడలు తోర పూజ చేస్తారు. తోర పూజ ఏమిటంటే 9 ముళ్ళు ఉన్న పసుపు దారాన్ని పూజలో ఉంచి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత చేతికి కట్టుకోవాలి. పూజ సమయంలో వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి లేదా వినాలి.

చివరిలో అమ్మవారి ధూప దీప నైవేద్యాలు సమర్పించే నీరాజనం హారతి ఇవ్వాలి. మహాలక్ష్మి మంత్రాలు జపించి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి.

అసలు శ్రోతలారా, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలు దుర్గ కాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. అంతేకాకుండా శ్రోతలారా, సిరిల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆశ్చర్యయోగ్యాలు లభిస్తారని హిందువుల నమ్మకం.

తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం. ఇంట్లో సులభంగా చేసుకుని జరుపుకుంటారు భక్తులందరూ.

నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృష్ణ కృప కటాక్షాలు కలిగి అష్టేశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతారు.

అవునండి శ్రోతలారా, ఈ రాబోయే వరలక్ష్మి వ్రత శుభ సందర్భాన సకల శుభాలు కలుగుతాయని ఆశిస్తూ స్త్రీలు దుఃఖకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి హిందువుల పురాణాలు చెబుతారు. అంతే, మీరు కూడా ఈ వ్రతాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాం. ఇంకా ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభదినం, జై మహాలక్ష్మి.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం.
1: తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఈ ప్రశాంతమైన సాయంత్రపు వేళ మీ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ మీ అభిమాన కార్యక్రమం స్వరాల వేదికలోకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. రోజంతా పనులతో అలసిపోయిన మనస్సుకు కొంత ప్రశాంతతను, మధురమైన సంగీతాన్ని, మంచి ఆలోచనలను అందించేందుకు ఈ చిన్న సంగీత ప్రయాణం. మరి మనస్సును హత్తుకునే మధుర గీతాలతో ఈ సాయంత్రాన్ని ఆహ్లాదకరంగా మార్చుకుందాం.

జీవితంలో ప్రతిరోజు మనకు కొత్త అవకాశాన్ని తీసుకువస్తుంది. కొన్ని రోజులు మన అనుకున్నట్టుగా జరగపోవచ్చు, కానీ ఆశను వదలకుండా ముందుకు సాగితే ప్రతి సవాలు ఒక అనుభవంగా మారుతుంది. చీకటి తరువాత ఉదయం వచ్చినట్లే కష్టాల తరువాత ఆనందం కూడా తప్పకుండా వస్తుంది.

మనకు ఎంత సంపద ఉన్నా మనస్సులో ప్రశాంతత లేకపోతే నిజమైన ఆనందం ఉండదు. రోజులో కొద్దిసేపైనా మన కోసం కేటాయించండి. కుటుంబంతో మాట్లాడండి, ఒక మంచి పుస్తకం చదవండి, భగవంతుణ్ణి స్మరించండి, లేదా మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి. ప్రశాంతమైన మనసే సంతోషమైన జీవితానికి మొదటి అడుగు.

శ్రోతలారా, స్వరాల వేదిక కార్యక్రమంలో మాతో కలిసి ఈ ప్రశాంతమైన సంగీత ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐకమత్యం ఎల్లప్పుడూ నెలకొనాలని కోరుకుంటూ ఈరోజుకు విడ్కోలు చెప్తున్నాను. వచ్చే వారం ఇదే సమయంలో మరిన్ని మధురమైన గీతాలు, మనస్సును తాకే సందేశాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి ఆలోచనలను పంచుకుంటూ ఉండండి. విష్మకి సెలవు, నమస్కారం.

నిర్మల ఫౌదర్ జీకి గవలి గాన రహలప్ చల విజయ సుదిలా జీకి గవలి గీత సుని జా త్రియోల కే బిస్తు పువా మే మలినియా కే పయ్యా మే కితనా జలి జలి ఫూల్ బా చల ఈ గానా హమని బజవా లా జా ఊషా జీ ఖతీర తే హుష్ కే ఊషా జీ గానా సుని ఖజ థవన పయ్యా